స్వామి భారత దిలాం టు ప్రతి మైనస్ ది హోల్ స్క్వేర్ ఈక్వల్ టు కాలేజ్ స్క్వేర్.